మార్గస్త్రం నిర్గుణయా సర్గుణ పియో హి కలా తహార్ జన సగలి మోహి అప్నే చర్త ప్రభా బనాయ అప్నే కీమతే ఆపే పాయ